ఏం పంతులే తలే పంపా బుతేర ఈ కుంతులే పంపా తోలనే తందీరు ఏ పన సంద్రాతల కయ పపాన సంద్రాతల కోయిన పైనాయి సొందో ఇల కొన సంద్రాతల కోయిన పప సంద్రేతల కోపాను 571 బ్రాడ్వే ముసుతు కోయిన పవుల సంద్రాతల కోయిన సంద్రేత తెందాల డౌన్ ముసుతు కోయిన దల కయిన ప సంద్రాతల కయామో ఇ సంద్రాత తో క్రాఫ్ట్ చీజ్ ఓ రూటి ముసుతు కోయిన పవుల సంద్రాతల కోయిన సంద్రేతో మి సంద్రాతల కయిన సందేలో కోవియెరోస్ సిమెంట్ మిక్స్ అప్ పట్టి మట్టి సిమెంట్ మిక్స్ అప్ పట్టి మట్టి సిమెంట్ మిక్స్ అప్ పట్టి మట్టి Bob, be my lord,